0: పింజ సుతియ మురుగయ్యా కాయలగా కాయలగా
1: అరోగరా పింజోడు మురుగయ్యా పింజలగా
0: అరోగరా
1: పింజలగా
0: అరోగరా
1: పింజ సుతియ మురుగయ్యా కాయలగా
0: అరోగరా
1: కాయలగా
0: అరోగరా కాయోడు మురుగయ్యా కాయలగా
1: అరోగరా
0: కాయలగా
1: అరోగరా
0: కాయ సుతియ మురుగయ్యా పళతలగా
1: అరోగరా.